0: వారికి ఎక్కడ లేకపోయాము అయినా ఉంచమంది ఎవరు ఉంచమని లేదా అన్ని ఎవరు ఉన్నారు ప్రజాపతి ఒక అందులో వచ్చిన ప్రజలు భూమి జరిగింది రాత్రి పాటు ఒక ఏడాది
1: అన్ని
0: జరిపిస్తున్న పరమసోగ్యంపై వాళ్ళు మొత్తం తీసుకుని కాబట్టి ఒళ్ళు చనిపోయిన మీడియాకు మీడియా ఇష్టపడలేదని తీర్థేశ్వర వాళ్ళకి అనుమతి ఉందని హిమాచండి
1: బడి.

ప్రతినిధి సభాక సమ్మానీయ సమాన మహోదయ, రాష్ట్రీయ సభాక సమ్మానీయ అధ్యక్ష మహోదయ, ఆధునిక నేపాల్ ప్రథమ అర్థమంత్రి శ్రీ సువర్ణ సంస్థ పాట అది 75 వర్షాన్ని ప్రారంభం వైపు మనకు ఆయన పేరు వివరణ తీసుకున్న ప్రణాళికపై నిరంతర ప్రతినిధి ఈ సమ్మానిత సదన గౌరవాన్విత జనతాకు జీవన బృహత్తర పార్టీ తత్కాలీన ఉద్దేశ్య హాజరుకుని ఉత్తికై సందర్భించ ఈ సంవత్సరం నాగరిక స్వతంత్రత, లోక్తాంత్రిక అధికార, సామాజిక న్యాయ సమున్నత నేపాల్గా లాగిపోయిన విభిన్న ఆందోళనలుగా జీవన ఉత్సర్గ పదమని శహీదుల ప్రతి హార్దిక శ్రద్ధాంజలి అర్పణ కర్మల సాధి ఆందోళన ఆహత్ నాగరికుల ప్రతి సమానుభూతి వ్యక్తం కావచ్చు. ఉద్యోగ విశ్వాసం, సదాచార నాగరిక సమాన పక్షణ ముఖ్యకు పరివర్తన కానీ యువత శక్తికు జాగరణ వల్ల స్థాపిత మహిళల రాజనీతికి సాధన ప్రాప్త విపుల జనాదేశ్ వర్తమాన సరకారులై ఒక సాధారణ జిల్లా సుంపియ్యారు.

0: అతన్ని సామూహిక సూచన వ్యక్తి అయ్యింది. కెప్టెన్ మాట్లాడటానికి సాధారణ సూచనలు అభిప్రాయ స్థాపన దివస్ కార్యక్రమం సముదాయ సూచన విభిన్న సహకారీ సంస్థ విభిన్న సరకార వాళ్ళ సహకార వృద్ధి నయా ప్రగతికు వికాస్ సంస్థే సిఐఎన్ రూపాంతరణ పరిగణించాలి. ఈ జనాల వరకు సముదాయ టీవీ ప్రసార సంస్థ అధ్యక్ష అర్జున్కి మాట్లాడుతూ दस महीना में मात्री आयात को राजधानी सेतु सीमी इस वर्ष भी करीब 36,000 किलो भन्दा बढी यूरोप निर्यात भएको छ. इसलिए किसान नया आशा जगाएको छ.
1: दृष्टि पास की दीपाधार ने एक वर्ष मात्री करीब 1,00,000 रूपया बराबर को सीमी बेचो भो. घर में आमदनी को अर्को भरपर्द स्रोत नभएको अवस्था में सीमी खेती में परिवार को मुख्य सहारा बने को वहां बताने सेतु सिमी साउन भदौ में छोड़कर कार्तिक मंसिर भेटाइन्छ. मकई संगे सिमी खेती कर सकने भाई कम लागत में राम्रो आमदानी होने किसान अनुभव किसान विश्वमाया सिंह सिमी बेचेर आएको पैसाले घर मालिका को पढ़े देखि घर खर्च समय खर्च भएको
2: बताउनुहुन्छ.
1: मिस्टी पास के ढुङ्गा र व्यक्तिकी नारायणी ढुङ्गाले

సోదరి, అసలు నాకు మోసం కష్టం సార్. చూసాన సమయం పైసకి పైనైనా ప్రభావి సూచన అని ప్రభు సంఘంలో బుద్ధించకి బుద్ధినైనా ఇతర సూచన ప్రసంగం ఉందని అతను ఈ విషయమైన పడడం ముందు ప్రదర్శన భారీగా లేక భయలేదు అతను చెప్పగా సాధారణ మనుషుల ముందు ప్రదర్శిస్తా ముఖ్యమంత్రి చెప్పిన రేఖాచారితో